ఆత్మ రాఘవస్థిత గీత ఏ ఏ రాఘవల ఫీలింగ్స్ మట హితనా ఆగే ఐ థింక్ పొడ్డాక్ తపస్సు ఉన్నా కీలా ఏ పొడ్డాక్ మిస్ ఉన్నా కీలా ఏ హంగింగ్ ప్రకాశ్ అనే సహా పిచ్చక దిలీప్ క్యూ ఆగే సమర్థం వల స్టేబుల్ నది కట్టి